హే దేవ దానవుల చక చక వ్యోమ వివానంద ఆత్మోపదేశ భే సంజం కో జాపసు అజపా జాపే సదా రహే కంచన సి కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విద జో కమావో సింగి సాచ అకపట కంఠలా ధ్యా

దానముల చక చక వ్యోమభివానంద ఆత్మ ఉపదేశ సంయమ కో జాప సో అజపా జాపే సదా రహే కంచన సి కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విద జో కమావో సింగి సాచ అకపట కంఠలా ధ్యాన.

దేవదానం చక చక వ్యోమ వివానంద ఆత్మ ఉపదేశే సంజం కో జాప సు అజపా జాపే సదా రహే కంచన సీ కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విధ జో కమాఓ సింగి సాచ అకపట కంఠలా ధ్యాన.